0: మజకర గ్రామాల పైలే స్వాగతం ముగించుంటది. మజకర గ్రామాన్ని విభిన్న మధ్యలో కలిగి కార్యక్రమం ప్రశంసాముఖ సేవా ప్రకటించాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం ఐదు నెలల సాయి చోబడి మరియు
1: ఇప్పుడు నాకు